0: దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ సుదిల గువన్ విదులే
1: నిరంతరయిన్ హకి సమ విటమ తెరువన గుణ సిహిగిరీమెన్ యహపత సలసాగత హకి గాతాత్రయన్ చత్త మానవక గాథా